0: సర్వేశ్వర పుర్పకొయిన తప్పుగాదు మగలింగేశ్వర
1: అందుదేవర
0: నిర్పినరడ సైసు నెంచ మగలింగేశ్వర
1: ఎంత సైసోడియాను

0: ఓహో అంచనా, ఎన్న మగకు తోచిన పాలుగా మరలు పుట్టిన తిరులు ఆవడు ఆ గెంచబోడో అంచని ఆవడు ఇలా 5 వర్షకు ఎన్నెట్టుకిట్టు దాలాకేనందినాయి నిక్కుల దాదాల ఓడితున్నా
1: ఎన్నంచి నన్నడా యా దాదందుకే ఎల్లే దినిముట్టల నువ్వే కొన్ని బంగా ఇచ్చేందే నన్ను సాంకినారి ఏడ దాదందుకేనడా
0: ఆత గుర్త నీతాత పల్లెకు పోయి ఊళ్ళయ్యా భోజనం నుంచి
1: ఎక్కడ బర్రా పండుగ
0: ఆడు నీళ్ళ విషయ పాత్ర ఉంది దాని ఊరాడు దుఃఖ కాదు కీర్తిరాజ్ మీరు వచ్చిన భార్య మురణి ఆయా అవినాష్ భార్య మాత పాత్ర బాంబెడితున్నాయి
2: అదే చాలా టెన్షన్ మొదలుకోవచ్చు ఇప్పుడు దారి పోడిగా

0: దాదా సార్, దాదా బర్రా అంటారు.
1: జీవన్ చూలే ఎందుకు కూడా ఎమ్మెల్యే విజయనందరి ఫోన్ వచ్చాక నిన్న తరపుల హాలాది పోతులు
0: దాదా సార్ నిగాడవల్లి ఇదాలమంటాడు దాదా ముప్పై నాడు రాపుట తూప
1: దాదా పండ చూలే ఏ లోస దుమ్ము నడతిరా సుబ్బన కేసును ఎన్న తంగడి తిరిగి ఒప్పని మలుతు తనిఖీల మలుతుండు అయితే ఇట్లనా ఎంత సపోర్ట్లో పోడు ఈ దేశాన్ని రక్షణ మలుపున పోలీస్ తగిలి నమ్మక దయతే ఈ సుబన కేస్తర్ నెత్త బిరాడు మనమల్ల రాజకీయ నాయకులు సపోర్ట్లో లేరు అయితే దిగులైన సపోర్ట్ పోడందు యాన్ పండ్యా
0: ఈ కేసు వా రాజకీయ వ్యక్తులు ప్రవేశాండల ఇరిన తంగడిన తనిఖీ సాధికు ఏర్లాంటి పరిణిలకు ఎక్కలత్వం వస్తుంది
1: ఆతిథ్యలే ఎన్నట్టు కత్తినకు ఎంత జన్మ సార్థ కాండి నిఖిలు బాంబే పోతుంది నిఖిలకు అవును ఖర్చుకి
2: పోతుంది అవును సార్ నిఖిలు ఇంకా బాంబే కదా కల్లి కల్లి
1: దుమ్ము మీరు బాంబే ఎక్కారా
2: అంత ఎల్ఎల్పి కత్తిది ఇంకొక కరెంటలా ఇంకొక కరెంటలా నీకు అల్ప వేలైంది అంచా మళ్ళీ కొడుతా హోటల్ వచ్చి పెద్ద వేలైంది కొంచెం ఖర్చు కావద్ద పండు పోయా ఒక ఐదు వర్షం కలిపి కొడుకు పడితే ఊళ్ళు ఈత పరిచయ అండి నేను సర్వీసులా
1: అండి ఉన్నలా వీరైన జీవాడు మొంజి యాప్ పోదు పని
0: అవసరం ఇక్కడ పోతారు

0: アナタ。
1: スプネリア。
2: おめえのフレンド。
0: ああ。ちんなやなマガル。アダネレバティニ。
2: なんでバラバラ。
0: ダイ。
2: なんでパパ。ウンジ。ワイバティナアネ。こんなのダイバラバンペディ。イレゴトチャ。
0: పనేరా నాజి యాపుంటు మండ నిన కామలాటగలిత బైదానాండి నన్న మితిచిన మానగెట్టిన ఇల్లడలత బతన జాగృతదానే
3: ఏ పరబ్బ మానగెట్టిన అల్పంట సరి పందు దలక పొక్కడలే తుచ్చి ఎన్న పొర్లు తూదు ఎట్టే కాసి దొర్తుది నిన్న మెగ్గెల ఎంత లైనడే ఉంది
0: ఐకే పన్నది నిన్న మానగెట్టిన అల్పండిది
3: మానగెట్టిన మానగెట్టిన అల్పనొచ్చి మానగెట్టిన అల్పను పనడండ ఇలా మానగెట్టిన నాయని
0: ఏయ్ నిన్నడవరా నిన్నడవరా ఈ దేవప్పే ఇతనిడ పాదరికి ఏమని తినండి కేంటి మళ్ళీ దీనికి శని పాదలే కాదు బా
2: శని శని ఎంకత్తి శని పత్రి రేటి చిన్నడ వచ్చి మాకి ప్రాయ పైది నాకు నీ అంటే పొన్నుడు తుద్దు మొదటి మార్పులు నక్కలిచ్చి
0: నీకు నువ్వే దుమ్ము ఆశ ఎత్తుద్దు నువ్వు నీకు పంత వందిరా నీకు నెక్కు దుమ్మేంచి కట్టుదే మారాయ
2: అవిలే కొత్తిపడతే పన్మడించిన
0: ఆవిడ ఆయన ఆదుకోడు నన్న మితించిన మానగట్టి నగల లేక పోతే జాగ్రత్త
3: మానగట్టి నాలు మానగట్టి ఏయ్
0: ఈ ఏడు పాత్రలు నీకు గుర్తున్నది ఈ పొత్తు నేను వచ్చింది కేరళ పక్క నా క్లియర్ ఇచ్చేది అవునని పిప్పాడు భారీ పాత్ర భారీ పాత్ర
2: చెప్పాలి
4: Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha

0: అది అర్థమైంది.
1: అనకపోత దేంగ దేంగ సంజయ్ నిస్తా కలంగలై
2: నిస్తా క సదాయి ఖాలి కర్చి మాయి ముజే మాస్ రగత ని హడ
1: తుజి ఆడ నా కట్పుత తిన్నం చేసి ఆడ మక సాపం దాచినా అని తూ తె మొబైల్ అర్థమును టొమాటో చేరు అని సుగ్గే చేరు అని పురా ఆడం చేనక బయలే కాయనక
2: బయలేనా పితర్ లేనా దన్పరచి వల్చి బజని బొగుడ గంకి లిక్విడ్ ఎస టెన్స అని కాలే
1: అడిగు పుత మక వల్చి బజి జాత మక కాయనత పుడు తప్పగతే వాయినంగి
2: బుక్ లాగ్లరే సక్కడ్ సత బుక్ లాగసై
1: జైట్

0: ఓహో అంచనా, ఎన్న మగకు తోచిన పాలుగా మరలు పుట్టిన తిరులుండు ఆవడు. ఆ గెంచబోడో అంచనే ఆవడు. ఇలా 5 వర్షకు ఎన్నెట్టు పిట్టదు దాలాకేనందినాయి నిక్కుల దాదాల ఓడితున్నా
1: నిర్ణయించి నన్నడా యా దాదానికి ఎల్లే దిని ముట్టలా నువ్వే కొన్ని బంగ ఇచ్చే సాంకినారు ఏది ఏడ దాదానికి
0: అంత కుర్త తీతా పల్లెకు పోయి ఊళ్ళయ్యా భోజనం నుంచి
1: ఎక్కడ బర్ర పండుగ
0: ఆడు నీళ్ళ విషయం పాత్ర ఉండదు నేను మురాడు దుఃఖ కాదు. కీర్తిరాజ్ మీరు వచ్చిన భార్య మురణి ఆయా అవినాష్ భార్య మాత పాత్ర బాంబెడితున్నాయి
2: అదే టెన్షన్ మొదలుకొచ్చి ఇప్పుడు దారి పోడిగా

0: దాదా సార్ దాదా బర్రా అంటారు
1: జీవన్ చూలే ఎందుకు కూడా ఎమ్మెల్యే విజయనందర్ ఫోన్ వచ్చాక నిన్న తరపుల హాలాదు పోతుడు
0: దాదా సార్ నిగాడవల్లి ఇలా మండాడు దాదా ముప్పై నాడు రాకుండా తూప
1: దాదా పండ చూలే ఏళ్ళు వరుస దుమ్ము నడతిరా సుబ్బన కేసులు ఎన్న తంగడి తిరిగి ఒప్పని మలుతు తనిఖీలా మలుతుంది ఐక్ ఇట్లనా ఎక్కు సపోర్ట్లో కోడు
2: ఎక్కడు ఇరవేర్లా అంటే మేకేలాక సార్ ఎన్న జీవ ఒప్పనట్ట నిన్న తంగడికి కాల ఆమలక ఎప్పుడు అంట కొంచెం డౌట్ సార్
1: అందు డౌట్ బరుడే దయపండ ఈ దేశాన్ని రక్షణ మలుపున పోలీస్ తగిలి నమ్ముకు దయతే చూలే ఈ సుబన కేస్తా నెత్త బిరాడు మలమల్ల రాజకీయ నాయకులు సపోర్ట్లో లేరు ఐక్ దిగులైన సపోర్ట్ పోవడం యాన్ పండ్యా
0: ఈ కేసు వా రాజకీయ వ్యక్తిని ప్రవేశ అండల ఇరిన తంగడిన తనిఖీ దశ దిగు ఏర్లాంటి పరిధిలోకి ఎక్కడ తువను వస్తుంది
1: ఆ చిత్తలేవు ఎన్నట్టు కత్తినైక్ ఎంత జన్మ సార్థ కాండి దిగులు బాంబే పోతుంది దిగులకు అవును ఖర్చుకి దుమ్ము మీరు బాంబే
2: ఎక్కాలి
1: జీవాడు మొంజి యాప్ పోదు పని
0: అవును సార్ ఇక్కడ పోతారు
1: సార్

0: 엔 자? 안 가? 자, 하버리 말. 네, 야, 만 우리 땡구 아르다 라스트 가나가 이렇게 깨어있구나, 내 몸. 라트 벗게 하니까 길이길이 가르만 들어보지. 내가 빨리 땐 바이 사람이 됐다. 얘네 까르다 못할 때 무슨 못 때렸다는 사람만 돌려라. 뱅큰 파이스라 아프지, 겁나. 아, 야, 안. హలో రేష్మ బొబ్బ పల్లె బొబ్బ ఎంచ బొబ్బ పిక్చర్ పిక్చర్గా అవి చెప్పే బైక్ రాజు సౌండ్స్ అండ్ లైట్గా ఆపు చెప్పు ఓ చార్లీ ఒట్టిగా తోడా ఆపు చెప్పే అంత భయంకర బిజీ అత్తా ఇది మస్తు భయంకర బిజీలు అవుతాయి ఇంకా టైం లో మూల ప్రత్యక్ష మొబైల్ ఎంచరా నిన్న పొరలకు సూది ఇండి పొరల దగ్గరలు బాధ పొచ్చి నమకు సేపిస్తున్నా డాక్టర్ చౌక చౌక రౌండ్ దా పొచ్చు
1: విష్ణు
0: ఫ్రీ ఎల్లా ఫ్రీ ఇల్లే ఈ పేల మాకు రెండు క్లాస్ ఎలా క్లాస్ కదా పోటే కారు నిన్న అమ్మడికే కారు పోయా కారు పోయిన కళ్ళు మాత్రం పత్తున్నాయి ఉంది పత్తు కళ్ళు పత్తు లారీ మస్తు పత్తున్నా లాస్ట్ వన్ పని అవలి మరి ఇంకొంచెం కల్పదు యాదు కొన్నా నేను డబ్బాలు కింద మాత్రం కైట్ ఉంటాడే కైట్ అడిపోయితే కైట్ మాత్రం ఉంటారు మళ్ళీ కైట్ ఒక దడికే మాత్రం ఒకేళ వెళ్ళాలనుకుంటుంది వాడి అది క్లోజ్
1: హలో
0: హలో హలో
1: మొబైల్ కొరు మొబైల్ కొరు

0: puerta, mano.
1: ¡A la no! ¡No me lo entiendo!
0: ¡Infórmate!
1: ¡Infórmate, señora! ¡Vos, Marta, santo cerda!
0: ¿Qué te llamas?
2: ¡Anandere! ¡Anandere! ¡Anandere!
0: ¡Sorry! ¡Ah! ¡Aumenta la parte! ¡Venga, a ver! ¡Sorry! ¡Ella! ¡Vale! ¡Nunca se me ha hecho! ¡Long, Reggie! ¡Ok!
3: ¡Hey!
0: ¡Múltula! ¡Múltula! ఈ
1: గోటలు ఏ పబత్తో ఎంచబత్తా
0: మాత్ర ఒకటి మూడు అధిక ప్రసంగ మంత మగ నువ్వు తోంచి మంత
4: ఈ
5: సార్ కట్టి అట్టి తిక్కున్నాను అంత కొనరే గోల్
4: పర్ఫెక్ట్ పల్లె నమ్మ పోయి మీరు ఇంటి సైజ్

0: అదే పావాన.
1: పార్వతిడ పండుది ముత్తినాకిరటి జలకంద శుద్ధాది మధ్యాహ్నద మా పూజయ్యాను బర్పే సూత్రగును పండుది పోదు. భార్య పొర్లుడు జలకంద శుద్ధాది భక్తుడు బుగుతి పాడుది చందవు కంద పూజిది పూ పూజన కరిపున చిత్తున ఏళద గుండకు బత్తయ్యాను ఎన్న చాకిరిదమాని ఇంచెల వంచి సారి తప్పున ఉండాంది పండి బేలే పాడి నొప్పు ఇనిముట్ట నడుతుంది బత్తునకులు బెరణమాని ఎన్న బంజిద గుజ్జర మీదనెందుకేండి ఆ పొర్తుగాగి పండిత్తాను మూజి పొర్తు చండీరుడు ముర్కుల కాండద పని పూజ మధ్యాహ్నద మా పూజ కరిపుల పసద పొర్తుద కడకందాయద పూజ కరిపుల అని పండుతాను. మధ్యాహ్నద మా పూజద పొర్తాతుండి ఆడ పూ పరుందు కొయ్యర మోడాది బంగారిన్న తొడంకి బొల్లిన్న కురుతుంది పోతుందని చెప్తున్న బెరణమాని ననలతో వచ్చేది పండగ నేడు మిత్ర వస్తుంది అనేది అంచాది ఉంగుష్టుడు తర్రముట్ట ఏడు కోపం మేము మోన తుయర్లా వెళ్ళి పదినాది ముట్టు పడుతుంది మిత్తు బన్నగ తోజినని చెప్తున్న ఏళ్లదే యమగుండ ఉండ ఆ గుండద బాకులు పాడదే పాడి బాకులు చెప్పెర వెళ్ళి మేము మోన తుయర వెళ్ళి ఓడే పోతేందు తువోడు బత్తుండ సరి అయిన సమ్మానం అల్పడు ఎంత గొత్తుండ మ్యాగి మీకు సమ్మానం ఎంత అల్పుని ముంచిత అరేపు కడ తీతే పులిత అడరు మంత తీతే ఉచ్చరు తీతే పచ్చి కొత్త లింగేడు
2: దేవేర్న పూ పూజగింది పుర్పకనేర పోదు పొర్తే తాండు ఆండల ఎంచాండలు భారీ బంగుడు బత్తిరి అనే

0: లింగేశ్వర పుర్పకొయిన తప్పుగాదు మగలింగేశ్వర
1: అందుదేవర
0: నిర్పినరడ సైసు నెంచ మగలింగేశ్వర
1: ఎంత సైసోడియాను
0: నిర్పినరడ సైసు నెంచ మగలింగేశ్వర చర్పిదాలు మైసగాగు మగలింగేశ్వర
1: చర్పిదాలు
0: చర్పి